గురుపదం మంత్రములం గురువాక్యం మోక్షములం గురుకృపా. సద్గురుదేవ కీ జై. సో విదౌట్ గురు కృపా, వెన్ యూ గెట్ ఎ డౌట్, దెన్ యూ విల్ హ్యావ్ రెస్ట్లెస్ అండ్ యూ లాస్ట్ అగైన్ ఇన్ ద జంగల్ వేర్ యూ కాంట్ ఫైండ్ ఎనీ డైరెక్షన్ ఎనీ మోర్. సో మర్సీ, దయా. సో దిస్ బ్యూటిఫుల్ painful era of the Eastern, we shall pray first for Mother Maria and for the Jesus, and we thanks them for their mercy, their blessings and their guidance. So my dear one, I think today is enough. Wish you all the best. God protect you, God bless you, be healthy and achieve your spiritual goal. And when God allows us or bless us, we will see again, here or there. Thank you. Bol Sri Deep Narayan Bhagwan ki jai. Satguru Swami Madhavananji Bhagwan ki. Satya Sanatan Dharma ki jai. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.

0: Chi c'è? Chi c'è? Chi c'è? Chi c'è? Chi c'è? Chi c'è? Chi c'è?
1: Mahamandaleshwar Shri Pujya Swami Tarpuri Ji Maharaj Ki Jai.
2: ॐ राजाधिराजाय प्रसह्यसाहिरे नमो वयं वै श्रवणाय गुरवे तमे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणोजदातु वीराय वै श्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं बहुज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यमहाराजमाधिपत्यमयं सौन्दर्याय ईता सर्वगौमः सर्वशान्तात् प्रारदात् पृथिव्ये समुद्रपर्यन्ताय ಭೂಮಿಯನಯಂದೇವೈಕದಂತಾಯ ವಿದ್ಮಹೆ ಉಕ್ರದಂತಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ವದಂತಿ ಪ್ರಚೋದಯಾತ್ ಓಂ ದದ್ರುಗಾಯ ವಿದ್ಮಹೆ ಮಹಾದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ರುದ್ರ ಪ್ರಚೋದಯಾತ್ ನಾನಾ ಸುಗಂಧಿ ಪುಷ್ಪಾಣಿ ಯಥಾ ಕಾಲ ಉದ್ಭವಾಂಚ ಪುಷ್ಪಾಂಜಲಿರ್ಮಯಾದತ್ತಗೃಹಾಣ ಪರಮೇಶ್ವರ ಓಂ ಭೂರ್ಭುವಃ ಸ್ವಸ್ತಿ ಸದ್ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮಃ ಮಂತ್ರ ಪುಷ್ಪಾಂಜಲಿನ್ ಸಮರ್ಪಯಾಮಿ ಯಾನಿ ಕಾನಿಚ ಪಾಪಾನಿ ಜನ್ಮಾಂತರ್ಕೃತಾನಿ ಚ ಅಂತರವಾಣಿ ಯಸ್ತಂ ದುರ್ದಕ್ಷಿಣಾಯಾಂ ಪದೇ ಪದೇ ಮಂತ್ರಹೀನಂ ಗ್ರಿಯಾಯೈ ನಮಃ ಭಕ వందనై భగవతే శ్రీ శ్రీ శ్రీ సద్గురుణ కమలేభ్యో నమః ప్రార్థనా నమస్కారం సమర్పయామి కులి గజానంద సరకార కీ జై ద్వాదశ సుత్రలింగేశ్వర మహాదేవ కీ జై సియావర రామచంద్ర భగవాన్ కీ జై శ్రీ అలక్పురి శమదేవ కీ జై శ్రీ దేవపురిష మహాదేవ కీ జై దీపనారాయణ భగవాన్ కీ జై హిందూ ధర్మ సమ్రాట్ స్వామి శ్రీ మాధవానంద్ పురిజీ మహారాజ్ కీ జై విశ్వగురు మహామండలేశ్వర పరమహంస స్వామి శ్రీ మహేశ్వరానంద గురుదేవ కీ జై అనంత శ్రీ విభూషిత మహామండలేశ్వర స్వామి శ్రీ అవతార పురిజి మహారాజ కీ జై పరమపూజ్య మహామండలేశ్వర స్వామి వివేక్ పురిజి మహారాజ కీ జై ఆజ్ కే ఆనంద కీ జై నమః పార్వతీ పదయే హర
3: మహాదేవ శంభో
2: హస్తే జలమాదాయ అద్య పూర్వోచ్చారతేవం గ్రాగుణగణ విశేషనిష్టాయాం శుభ పుణ్యతిథౌ పరమ పూజ్య స్వామి వర్యః మహామండలేశ్వర సర్వేషాం సన్యాసిగణాం సర్వేషాం భక్తజనానాం సముపార్శ్వే అద్య దినే యథాశక్తి గురు తృణ పాదుకేభ్య నమః పాదుకేభ్యో శ్రీ షోడశోపచార పూజనాఖ్యే రమణి శ్రీ గురుదేవతాః ప్రియతాం తత్ తత్ శ్రీ శాంబశివార్పణమస్తు విష్ణవే నమో విష్ణవే విష్ణవే నమః ఓం శక్రాయ నమః ప్రణామ సమీ
4: bhajans and darshan and then Vivek Puruji speaks and I go
5: bhajan and darshan pak Vivek Puruji něco řekne a pojedu
4: oh yamuna ji

గగన సదృశ్యం తస్మస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలచలం సర్వద్ధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్గు